ప్రదర్శనలు కార్యక్రమం ప్రవేశపెట్టింది. భారతం ఇటలీచ సాంస్కృతిక మూలాం ప్రవర్ధయితుం ప్రాచీన సభ్యతా మధ్య సంవాదం సుదృఢం కర్తుం చ ద్విసహస్రాబ్దస్య సప్తవిశతితమం వర్షం సంస్కృతే పర్యటన చిహ్నాయ చ వర్షరూపేణ ఆచరిష్యతః.